రటుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురు మే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ నా కిసీ రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ యే ఫౌన్ హిందుస్తానీ రేడియో హై ఔర్ హమ్ సబ్ యహాన్ సే కార్యక్రమ జ్యోతి కా ప్రకాశ లేకర్ ఆప్కే సాథ్ జుడ్ గయే హై జో होलंद डेनहाग शहर से ब्रॉडकास्ट किया जाता है। हमारे साथ शांता खेमई जी भी है और बबली आसरा जी भी है और अभी दूर से सही पर भारत से हमारे मास्टर जी राजेंद्र सिंह जी भी जुड़ने वाले हैं इस कार्यक्रम में। तो दोस्तों हम पहले बबली आसरा की ओर बढ़ेंगे फिर शांता खेमई अपना एंट्री लेते हैं।